0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస. శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు, స్వాగతం సుస్వాగతం. విశేషమైన శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత శుభ సందర్భాన కార్యక్రమానికి అయితే అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. అసలు శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతం శుభ సందర్భాన మనం భక్తి అంటే ఏమిటి చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటాం. వ్రతం అంటే కేవలం పూజ విధానం కాదు, మన మనస్సును ప్రశాంతంగా చేసుకోవడం, మంచి ఆలోచనలు పెంచుకోవడం, ఇతరులకు సహాయం చేయడం, నిజాయితీగా జీవించడం, భగవంతుడిపై విశ్వాసం ఉంచడం, అదే భక్తి భావం గురించి మాట్లాడటానికి నీటి కార్యక్రమంలో మనం స్వాగతిస్తున్నాం శ్రీ బాలకృష్ణ అప్పడు గారికి. వినండి.
1: ఓం తచ్చయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞాపతయే దైవీ స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. శ్రోతలందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. ఈ ప్రపంచం మిథ్యా కనుక అందులో భాగమైన వ్యక్తులు, వస్తు విషయాదులు, వాటి వల్ల కలిగే సుఖ దుఃఖాలు అన్నీ తాత్కాలికములే. వాటిని పట్టించుకోవలదు. మన జీవన పయనంలో ఎంతోమంది మనవారు, అనుకున్నవారు మనకు దూరమయ్యారు, ఎల్లప్పుడూ మనతో ఉంటారు అనుకున్నవారు మన కళ్ళ ముందే తనువు చాలించారు. ఇప్పుడు ఉన్నవారు మాత్రం ఎంతవరకు మనతో ఉండగలరు? ఎవరు ఎవరితో శాశ్వతంగా ఉండిపోతారు? ఎవరు ఎవరిని ఉద్ధరిస్తారు? అంతా మన భ్రమ తప్ప. మన తొలి శ్వాస నుంచి తుది శ్వాస వరకు, తొలి జన్మ నుంచి తుది జన్మ వరకు మనతో ఉండేది కేవలం భగవంతుడే. ఆయనే మనకు అసలైన తల్లి, తండ్రి, గురువు, స్నేహితుడు, బంధువు. కనుక నిరంతరం ఆయనను నమ్ముకుని బతకడం నేర్పాలి. జన్మ తరించుటకు దైవమే ఏకైక దిక్కు అని గ్రహించాలి.

0: इति ओम शांति ही शांति ही शांति ही।
1: అవునండి శ్రోతలారా, శ్రీ బాలకృష్ణ అప్పడు గారికి అనేక అనేక కృతజ్ఞతలు అందజేస్తూ నీచి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం ఓ భక్తి పాటతో.

అసలు శ్రోతలారా, వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి తిరుమలకు వెళ్ళే ప్రతి భక్తుడి నాతో వినిపించే నామం గోవింద గోవింద. ఈ నామస్మరణ భక్తులతో ధైర్యాన్ని ప్రశాంతతను కలిగిస్తుందని విశ్వాసం. అందుకే మనం ప్రతి ఒక్క సేవలో ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఉంటున్నాం. అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమాన్ని మీరు బాగానే మెచ్చుకున్నారని ఆశిస్తున్నాం. ఇంతటితో మీ కృతజ్ఞతలు ఇవ్వండి.

శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. హరే శ్రీనివాస మన స్వరాభిషేకం అనే కార్యక్రమంలో అలవాట్లు ప్రకారంగా ఈ శుక్రవారం నాడు నేను మీ కృతగా కూడి ఉన్నాను మిమ్మల్ని రంజింప చేయడానికి. అయితే మీరందరూ సిద్ధంగా ఉన్నారైతే, క్షేమంగా ఉన్నారైతే మనం సాగుదామా నీటి కార్యక్రమం భక్తి పాటలతో.

అవునండి శ్రోతలారా, విశేషంగా శుక్రవారం నాడు మనం కూడి ఉన్నాం ఇక్కడ మీ శుక్రవారాన్ని ఇంకా పవిత్రమైన చేయడానికి, ఇంకా మీ భక్తి భావాన్ని ఇంకా పెరగడానికి. అయితే శ్రోతలారా, కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. మీరు చూసినట్టుగానే మనం ప్రసారం చేస్తాము విశేషంగా స్వామివారి యొక్క భక్తి.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: అవునండి శ్రోతలారా, మీకు తెలిసినట్టుగానే గత బుధవారం నాడు మన మారిషస్ తెలుగు మహాసభ యువకుల సంఘం ఒక ఆధ్యాత్మిక కచేరీ ఏర్పాటు చేశారు. అయితే బిగ్ అప్ టు ఆల్ ఆఫ్ దెమ్ అవుట్ దేర్, విశేషంగా టు రాహుల్ విలాల్. ఇంకొకసారి స్వాగతం, సుస్వాగతం మన మారిషస్ దేశానికి.

అసలు శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి హిందువులు ఎంతో భక్తితో ఆరాధించే దేవుడు. ఆయనను కలియుగ ప్రత్యక్ష దైవమని భక్తులు పిలుస్తారు. ఆయనను శ్రీనివాసుడు, బాలాజీ, వెంకటేశ్వరుడు అనే పేర్లతో కూడా పిలుస్తారు.

శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవంగా ప్రసిద్ధి చెందారు మన ప్రపంచ మందత. విశేషంగా ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయం ప్రపంచంలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలలో ఒక్కటి. ప్రతి సంవత్సరం దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు.

అసలు శ్రోతలారా, తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. తిరుమల దేవస్థానంలో ప్రతిరోజు అనేక పూజలు సేవలు జరుగుతాయి. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎంతో శ్రద్ధలతో ఓర్పుతో

श्री वेंकटेश्वर स्वामी मनकु भक्ति विश्वासं धर्मं मरी మంచితనం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తారు. అందరూ ప్రేమతో భక్తితో స్వామివారిని స్మరించి మంచి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాం. హరే శ్రీనివాసా.

శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు ఎంతో ప్రియమైన దేవుడు. భక్తులు తమ కోరికలు నేరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తారు. తమ కోరికలు నేరవేరిన తరువాత స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారు. కొంతమంది భక్తులు కాలి నడకన తిరుమలకు చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఇది వారి భక్తి విశ్వాసాన్ని నిదర్శనం.

0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనమైనది, మరి వైభవమైనది. ఆలయంలో ప్రతిరోజు అనేక పూజలు సేవలు నిర్వహిస్తారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎంతో భక్తితో ఎదురు చూస్తారు. ఆలయంలో లభించే తిరుమల లడ్డు ప్రసారం ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి

శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల భక్తులు చూపించే ప్రేమ ఎంతో గొప్పది. భక్తులు అన్నదానం చేయడం, ఇతరులకు సహాయం చేయడం, మంచి పనులు చేయడం ద్వారా తమ భక్తిని వ్యక్తం చేస్తారు. తిరుమలలో అన్నదానం కూడా ఎంతో ప్రసిద్ధి చెంది.

తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడతాయి. ఈ ఉత్సవాల సమయంలో స్వామివారిని వివిధ వాహనాలపై ఊరేగిస్తారు. దేశం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు ఈ ఉత్సవాల చూడటానికి వస్తారు. ఆలయం మొత్తం భక్తులతో సందడిగా కనిపిస్తుంది.

అవునండి శ్రోతలారా, ఈ వెంకటేశ్వర స్వామి మనకు భక్తి, విశ్వాసం, ధర్మం, దయ మరియు మంచితనం యొక్క విలువను తెలియజేస్తారు. మనం ఎల్లప్పుడూ మంచి పనులు చేస్తూ ఇతరులను సహాయం చేస్తూ నిజాయితీగా జీవించాలి. స్వామివారిని భక్తితో స్మరించి ఆయన ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. హరే శ్రీనివాసా.

0: On the hour, every hour, Radio Marches.
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం శ్రోతలకు నమస్కారం. మధురమైన సంగీతంతో భక్తి భావంతో మీ సాయంత్రాన్ని అందంగా మార్చేందుకు మీ ముందుకు వచ్చింది మీ కార్యక్రమం స్వరాల వేదిక. స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం 20 నిమిషాలకి ప్రసారం అవుతుంది. ఈరోజు విష్మ మీ సేవలో. ఈ కార్యక్రమంలో శ్రోతలారా, జీవితంలో ప్రతిరోజు ఒకేలా ఉండదు కదా. కొన్ని రోజులు ఆనందాన్ని ఇస్తాయి, మరికొన్ని రోజులు మన సహనాన్ని పరీక్షిస్తాయి. కానీ ఏ పరిస్థితిలోనైనా మనకు తోడుగా నిలిచేది భగవంతునిపై ఉన్న నమ్మకం. మన ప్రయత్నం మనం చేయాలి, మిగిలినదంతా స్వామివారిపై వదిలేయాలి. ప్రస్తుతం కొనసాగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 40 రోజుల వ్రత దీక్షలో మనం ఆచరించే నియమాలలు మనలో క్రమశిక్షను మాత్రమే కాదు, సహనం, విశ్వాసం, ఆత్మ నియంత్రణను కూడా పెంచుతాయి. ఈరోజు స్వరాల వేదికను శ్రీనివాసుని స్మరణతో ప్రారంభిద్దాం.

మన జీవితంలో కొన్ని సమాధానాలు వెంటనే దొరకవు. కొన్ని ప్రార్థనలకు సమాధానం రావడానికి సమయం పడుతుంది. అలాంటి సమయంలో మనం చేయాల్సింది ఆందోళన చెందడం కాదు. స్వామి ఉన్నారు, అన్నీ మంచికే జరుగుతాయి అని విశ్వాసంతో ముందుకు సాగడం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణ మనలో ఆ ధైర్యాన్ని నింపు.

సంగీతం వింటున్నప్పుడు మనస్సు కొద్దిసేపు ప్రపంచాన్ని మరచిపోతుంది. భక్తి సంగీతం అంటే మనస్సును మనకే తిరిగి పరిచయం చేస్తుంది. ఈ 40 రోజుల వ్రత దీక్షలో మనం స్వామివారిని స్మరిస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఒక విషయం గుర్తు చేసుకుందాం. మనస్సులో మంచి ఆలోచన, నోట మంచి మాట, చేతిలో మంచి పని, ఇవే నిజమైన భక్తికి అందమైన రూపాలు. అందుకే ఈరోజు కనీసం ఒకరికి చిరునవ్వు ఇవ్వండి, ఒక మంచి మాట చెప్పండి, ఎవరైనా అవసరంలో ఉంటే మీకు చేతనైనా సహాయం చేయండి.

ప్రియమైన శ్రోతలారా, ఇలా మరో ఆహ్లాదకరమైన స్వరాల వేదిక మీతో కలిసి ముగింపు దశకు చేరుకుంది. ఈరోజు మనం గుర్తు చేసుకున్నది ఒక్కటే, నమ్మకముండాలి, సహనముండాలి, భక్తి ఉండాలి. మన జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాదాలపై విశ్వాసంతో ముందుకు సాగుదాం. ఈ పవిత్రమైన వ్రత దీక్షను ఆచరిస్తున్న ప్రతి ఒక్కరికి స్వామివారి కృప, ఆరోగ్యం, ఆనందం, శాంతి లభించాలని కోరుకుంటూ మనమందరం కలిసి పలుకుదాం. గోవిందా గోవిందా, శ్రీనివాస గోవిందా, వెంకటేశ గోవిందా. మీతో ఈ సాయంత్రం స్వరాల ప్రయాణంలో ఉన్నది మీ విష్మ. ఇక సెలవు. నమస్కారం. హరే శ్రీనివాస.